0: సహాయ శూర నా అక్షీణ బలనో హరనొడనె హోరాడి పాశుపతవం పడెదవనో ఆగ్రహదొడెదురాగో అరిగళం నిగ్రహిసో వ్యాఘ్ర నివనో ఉగ్ర ప్రతాపి
1: ಉಗ್ರ ಪ್ರತಾಪಿ ಸಭೆಯೊಳಗೆ ದ್ರೌಪದಿಯ ಸೀರೆಯನ್ನು ಸೆಳೆವಾಗ ಎಲ್ಲಿ ಅಡಗಿತ್ತು